0: గారే గారే
1: ఏ సరపడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూరకి తరది ఏ సూర ఇన్నాయదు
2: ఏ ఏ కచతుర నార అమ చోడగనే

0: గోడా చతుర గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరు ఆయన గోళా బొల్లా చతుర బొల్లా
1: చతుర నార్.